భవను హంకారి ఒలో ఫెర్ నాసాక్ హమి నాస్కేలా దే కరే పోను దాచి సేన్ ఆమ్చి భోంతి వేడోగా నాసా దేఖోను ఆతా ఆమ్చా సైన్యా సంగి మేళోను తంకా దౌడయా

0: స్టైలు ఇంక లీడర్ రాయలు చూపిన కన్నుకు పొన్ను మదిమలు
1: చూపిన కన్నుకు పొన్ను మదిమలు
0: కొంచెం రెండు ముజినాలు ఇంకే సీతాపం బాయిదాలు కావలే పులు మాలు అడిమేలు.

0: దిగు గిట్కిలా పుండు గిట్కిలా పుండు ఒంజి రెడ్డు ముజి నాలు ఎంక్లే సీతా బొంబాయి దాలు ఒంజి రెడ్డు ముజి నాలు ఎంక్లే సీతా బొంబాయి దాలు ఆవడే పుగులు మాలు పొలాలు అడిమేలు జింజవలు బాట్లి గాలు దంగవలు గాసు గాలు
1: దంగల
2: రేడియో సారంగ్ ఈగ యాప్ నల్లు కూడా లభ్య.

0: పవను
1: అంకారి ఒలో ఫిర్ నా సక్ హమి నాస్ కేలా దేఖ్ కరే పోను దాచీ సేన్ హమచి బోంతీ వేడ్ ఓగాన్ నా సా దేఖో ను ఆతా హమచా సేన్యా సంగి మేళో ను తంకా దౌడయా.

0: విషయాన్ని సరియాగి జాపిసికో.
1: యావదు
0: దేవనని నరల కొరడు కొనరు వదు. ఇదను సత్యవాగి తెలుసుకోవాలి. నేను వరబల వత్రరాగి ఈ ప్రపంచం ఆడబేకాదు అధ్యయవన్ను నేను మాడతా ఇది. ఆదరే వర యావుదక్కే సద్దురయోగ్యకాగ్బేకు. అదను ఏను మాడబేకు? బచ్చల కొచ్చల నెత్తుదకి ఉపయోగ మాడువంతె మాడిద్రే ఆగు పరిస్థితి ఇదే. సత్తు హుట్టిద మరణ ఎంబుదన్ను నేను గట్టియాగి మాడికొండి హోటల్ ఆదన అట్టహాసన మెరదె నన్ను మడదియాద శివేరు బలస్కారవాగి తందిద్ది. శివ అనుగ్రహంగా సత్తమాత హుట్టి బందిదేని నేను సాహిత్య పదవి.

ఒకరియా, ఓ మునియా, ఓ మరియా, ఓ కెంచా, ఓ జవరా, ఇందు ఈ భూమి మ్యాగే నన్న నిమ్మ తన్.

ఆనుడు కర్ణెనిలో కొడు అనుమల్లే, ధైర్యుడు రావణే, ధర్ముడు విభీషణే, హూ విల్లుడు అర్జునే.